నికట సమవాయేన ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి జనధన యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి స్వనిధి యోజనాదీనాం నవీకృత సంతృప్తి అభియానం ప్రత్యేకం యోగ్యం లాభార్థిం ఆఖ్యాదయితుం క్రియతే. केन्द्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल उक्तवान यत् नवान्वेषणैः वैश्विक सहभागित्वेन अंतर्राष्ट्रीय आपणे प्रवेशस्य विस्तारेण च आगामिषु पञ्चवर्षेषु भारतस्य औषध निर्माण उद्योगस्य आकारः द्विगुणितः भविष्यति. श्रीगोयलवर्यः ह्यः नवदिल्ल्यां फार्मास्यूटिकल क्षेत्रस्य वैश्विक राजदूत सम्मेलनं 26,000 ग्लोबल ड्रग रेगुलेटर्स कॉन्क्लेव तथा 26,000 फार्मा एंड हेल्थ केयर इत्यस्य अंतर्राष्ट्रीय प्रदर्शन्याः पूर्वालोकन समारोहं च संबोधयन् इदमुक्तवान्. केन्द्रीय मंत्री जी किशन रेड्डी वर्यः अवदत् यत् नरेन्द्र मोदिनः सर्वकारस्य द्वादश वर्षेषु भारतस्य अंगार खनन क्षेत्रयोः महतीं परिवर्तनम् अभवत्. महिला क्रिकेट क्रीडायां यूनाइटेड किंगडम देशस्य कार्डिफ नगरे 26,000 आईसीसी महिला विंशति प्रति विंशति विश्व चषक क्रीडायाः प्राक् ह्यः प्रथमायां पूर्वाभ्यास क्रीडायां भारतेन वेस्टइंडीज दलं 26 धावनांकैः पराजितम् इति वार्ताः.

వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ట్యూన్ కొచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెండు ఒకటి దిల్ సే దిల్ తక్ సో చలే చే కళాకార్ హా సది సురేష్ వాడ్కర్ పూర్ణనామ హౌచి సురేష్ ఇసోర్ వాడ్కర్ తంకర జన్మ 7 August 1955 మసిహారె మహారాష్ట్రర కొల్హాపూర్ రే హోయిథిలా ସେ ଏକ ମଧ୍ୟବିତ୍ତ ପରିବାରରେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଥିଲେ ସତ, ପରେ ତାଙ୍କ ପରିବାର ମୁମ୍ବାଇକୁ ସ୍ଥାନ ପଳେଇ ଆସିଥିଲେ ଏବଂ ମାତା ପିତାଙ୍କର ପରାମର୍ଶରେ ସେ ଛୋଟବେଳୁ ସୁରେଶଙ୍କ ମନରେ ସଙ୍ଗୀତ ପ୍ରତି ଅପାର ଆକର୍ଷଣ ଥିଲା।